0: నిందక పరమేశ్వర వారా,
1: శాంతక నిందక రాజతే హీన,
0: శాంతక నిందక దుఖియా అర్ధీన,
1: శాంత నింద శాంతక నిందకు సర్వ రోగ,
0: శాంతక నిందకు సదా విజోగ,
1: శాంతక నిందా దుఃఖమే దుఃఖ,
0: నానక శాంత పావే తా ఉస్కా ప్రియ హోయ భోగ,
1: శాంతక దుఃఖీ సదా అపవేత,
0: శాంతక దుఃఖీ కిసే కా నహీ,
1: శాంతక దుఃఖీ కో డాన